పదని దరిని ద పద బప మగది తాది కామ పదని మాదది పున్మయిల పరిరిగమని నిద సరిగదా దానిని సరిపాదమా పవగరి తదిగమనికి తదిగమ పదమా పదని తదిగ జిరిత ధని నిద మా పదని తగి